హవామహే హవామహ ఇతి హవామహే సోమపా సోమపీతయే సోమపీతయే సోమపా సోమపా సోమపీతయే సోమపేతి సోమపా సోమపీతయ ఇతి సోమపీతయే ఉగ్రా సంతా సంతోగ్రోగ్రా సంతా హవామహే సంతా హవామహే హవామహే సంతా సంతా హవామహ ఉప హవామహ ఉపోప హవామహే హవామహ ఉపేదం ఉపేదమిదముపోపేదం సవనం ఇదం సవనం సవనమిదమిదం సవనం సుతం సవనం సుతం సుతం సవనం సవనం సుతం సుతమితి సుతం.